0: క్షణార్థంగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించను అని.
1: The Lord has given us this command. I have placed you here as a light for the Gentiles. You are to take the saving power of God to people everywhere on earth.
2: Aquí en Radio Chadai, arrasando.
3: Arrasando.
4: Arrasando.
5: Arrasando.
2: El pueblo lo sabe que seguimos
5: arrasando.
4: Arrasando.
6: Arrasando.
2: Todos lo dicen que estamos
4: arrasando,
7: arrasando,
4: arrasando,
5: arrasando. La preferida está arrasando.
2: Todos lo repiten que estamos
5: arrasando,
4: arrasando,
5: arrasando.